కని చుస్కా బాందా టస్లా మని నారు గోమటి దూదే కని చుస్కా బాందా టస్లా మని కులరాణి జీవ మా ససా జణి గజడలా తుజావరి.